సాగర్దం శాస్త్రం జాగర్దం జారే సాగర్దం శాస్త్రం జాగర్దం జారే శస్త్ర ఎక్ దూజే తే ఝాడదే నే ఎక్ దూజే తే వార్ కర్దే జోదే సాగర్దం శాస్త్రం జాగర్దం జారే సాగర్దం శాస్త్రం జాగర్దం జారే బాగర్దం తీరం దాగర్దం జకారే బాగర్దం తీరం దాగర్దం జకారే నాగర్దం నగారే బాగర్దం బాచే బాచే నాగర్దం నగారే.